0: The role of the watchman. Let's bow our heads. Heavenly Father, we come before you today seeking wisdom and courage to fulfill our roles as watchmen in your kingdom. Guide our hearts and minds as we delve into your word. In Jesus' name, amen. Hello, everyone. Today we begin a lesson on our understanding our responsibilities as Christians in sharing the good news of salvation. Our focus will be on Ezekiel 33:6, where we learn about the role of the watchman. Please turn with me to Ezekiel 33:6. But if the watchman sees a sword coming and does not blow the horn, and people are not warned, and a sword comes and takes a person from them, he is taken away for his wrongdoing. But I will require his blood from the watchman's hand. In ancient times, the watchmen were appointed to stand guard on the city walls. Their primary duty was to watch for any signs of danger, be it approaching an army or natural disaster, and to alert the populace with the sound of a horn or a trumpet. If the watchman failed in his duty, the blood of those unprepared would be on his hands. This imagery is powerful. It's not just about physical safety, but spiritual vigilance. Now let's think about our role today. We are watchmen of our time. Not against physical swords, but against spiritual threats, sin, despair, temptation, and ignorance of God's truth. Warning others just like the watchman, we have a responsibility to warn those around us. If we see someone heading towards spiritual ruin because they do not know Christ, should we not alarm them? Shouldn't we sound the alarm? The scripture is clear. If we fail to share the message of salvation, we share in the responsibility for those who perish without knowing Christ. Have we ever felt that nudge from the Holy Spirit to speak up, to share our faith, but hesitated? What held us back? Fear of rejection? Lack of knowledge? The gospel is our horn. It's the message of salvation through Jesus Christ. When we share this, we save lives. Not temporarily, but eternally. By sharing the truth of Jesus, we offer a chance for repentance and eternal life. We keep our hands clean, knowing we've done what we could to alert others to the coming judgment and the grace available through Jesus Christ. So what are some practical steps? Pray for opportunities. Ask God to place people in your path who need to hear the gospel. Have your personal story of faith ready. It's often the most compelling way to share. Know the basics of the gospel so you can explain it clearly and confidently. As we close today, remember that each one of us is called to be a watchman. The next time you feel that urge to speak about Jesus, remember Ezekiel 33:6. You might not see the immediate impact, but your words could be the very alarm that leads someone to salvation. Let's close with a prayer. Lord, equip us to be diligent watchmen. Give us the words to speak, the courage to act, and love to share your gospel. May we never be found derelict in our duty, in our sacred duty. In Jesus' name, amen. As we end off, just one final thought. I'd like to encourage every one of you this week to look for one opportunity to share your faith, however small it might be. Let's watch, pray, and act together. God's prayer.
1: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
2: We can sing.
0: Is there something?
3: Okay. Okay. Why can't you put
2: on? Okay, no. Okay. And somebody not came on now till now.
3: ఫస్ట్ వీక్ కదా కొంచెం అలవాటు అయిన వరకు నో ప్రాబ్లం వాక్యానికి వెళ్ళిపోదాము.
2: ఓకే ఓకే ఓకే బ్రదర్.
0: Okay, ready to start?
2: Okay, we go.
0: Okay, let's start then. All right. Vandanamalu to everyone.
2: అందరికి వందనాలండి.
0: I'm happy to be here with you on this evening for each of you, and so happy to have so many for our first class.
2: Okay, ee modati taragatini prarambhinchukodaniki naaku chaala santoshanga unnadi, meetho paatu kalisi ee vidhanga undadaniki chaala santoshanga unnadi. Andariki prathi okariki kuda Kristu Prabhu vaari naamamuna vandanalu teliyajestu unnamu.
0: If you have a question, if you are familiar with Google Meets, there's a button you can push and ask a question, and otherwise keep your microphones muted. I think everybody does.
2: Okay. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్న గనుక ఉన్నట్లయితే మీకు దయచేసి ఇక్కడ కింద ఒకటి ఉంటది ఆప్షన్, హ్యాండ్ రేజ్ చేసేటువంటి ఆప్షన్, ఒకవేళ అది రేజ్ చేయండి. అంతవరకు మీరు ఏం చేయాలని అంటే మీ మైక్లను మ్యూట్ లో పెట్టండి, మీ కెమెరాలను ఆఫ్ లో పెట్టండి.
0: So this is not meant to be a lecture. It's meant to be a discussion. So we'll present some things, but if you have a question, please feel free to ask.
2: Okay. ఇదే మీ లెక్చర్షిప్ లాగా చెప్పిందే వినడానికి మాత్రమే, ఉండడానికి మాత్రం కాదు ఇది గ్రూప్. ఇది ఎలాగంటే మనం అందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాము, మనం అందరం కూడా ఒకరికొకరు మాట్లాడుకుందాము. ఏదైనా ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే అది మనం దాని గురించి వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
0: All right. So let's go ahead and start. I'll go ahead and share the handout. Just a minute. Again. All right. There's the handout.
2: Okay.
0: I may have to
2: మీకు ఆయన షేర్ చేస్తున్నటువంటిది అది కనబడుతుందా మీకు? సహోదరులుగా చూపిస్తున్నటువంటిది ఇది మీ అందరికి కూడా కనబడుతుందని నమ్ముతున్నాను. ఒకవేళ కనబడకపోతే ఒకసారి చెప్పండి మాకు. ఓకే ఓకే.
0: Can you see who wants to come into the group? You'll have to add, because when I've got the share screen, I'm not able to do that. Can you add the people who want to come in? Ravi?
2: What?
0: Can you add people who are wanting to come in?
2: Yeah, yes.
0: You can do that?
2: They're waiting.
0: Okay. One or more people want to join. So can you?
2: Yeah, there are two people are waiting for your acceptance.
0: Okay. So you got him. Okay. All right.
2: Yeah,
0: go ahead. All right. Let's go ahead and start. Today.
2: Okay.
0: All right, today we're going to start a series on baptism.
2: Okay, ee roju manamu baptismam anetuvanti amsham gurinchi maatladukodaniki mundu veldamu.
0: Baptism is a very important subject, but sometimes it is a very misunderstood subject.
2: Okay. Baptism anedi chaala pramukhyamainatuvanti amsham ga bible lo unnadi, kaani dinni andaru kuda neglect chestu chaala easy ga teesesukuntunnaru, sariga ardham chesukolekapothunnaru baptism anetuvanti subject gurinchi.
0: And this lesson is not going to be about church tradition.
2: Okay. Ee amshamo what again bagin what
0: this lesson is not about church tradition.
2: ఓకే, ఇది సంఘం యొక్క ఆచారం గురించి చెప్పబడుతున్నటువంటి విషయం కాదు.
0: But this lesson is going to be about exactly what the Bible says.
2: ఓకే, ఇది సంఘం యొక్క ఆచారాల ప్రకారము ఆచారాలలో ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడుకోవడం లేదు, కానీ ఇది ఖచ్చితంగా బైబిల్లో ఏ విధమైనటువంటి మాటలు చెప్పబడుతున్నాయో ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుని పోతున్నాం ఈరోజు.
4: Ravi, do we have a mixed group or is everyone here from the church?
2: What, brother?
4: Everybody here is Church of Christ or are there people from other...
2: Yeah, mixed, brother.
4: Okay. So okay. The important thing to understand is this, that we are going to be discussing again things from the Bible. So I don't want you to say, well, that's just Church of Christ doctrine. That's just what you believe, because we're going to look at exactly what the Bible says.
2: Okay. మనం ఈ రోజు కేవలము క్రీస్తు సంఘము అనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడం లేదు, అలాగే వేరే మిగతా మత శాఖల గురించి మనము చర్చించుకోవడము లేదు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎగ్జాక్ట్ బైబిల్ ఏ విధమైన మాటలు మనకు మాట్లాడాలని చెప్తూ ఉన్నదో, ఏ విధమైనటువంటి బోధ మనకు బైబిల్లో నుండి నేర్పబడుతున్నదో దానిని గురించి మాత్రమే మనము బైబిల్ నుండి నేర్చుకుందాం ఈరోజు.
4: Okay, and can you still hear me? Can you still hear?
2: Yeah, somebody there waiting. Navina, Golapalli, Vijay, Anand, Vanilla there.
4: Now there's three people that we need to let.
2: Yeah. Okay.
4: Okay.
2: This time now.
4: You can still hear me though, right?
2: Okay.
4: You can hear me?
2: Yeah, I'm here.
4: Okay. You can hear me. Okay. So one other thing. We're going to read the scriptures and we're going to follow them. That's the goal for everybody. Read the scriptures and follow them exactly as the scripture is written.
2: ఓకే, మనం ఈరోజు వచనాలను వచనాలుగా చదువుకుందాము. ఖచ్చితంగా వచనాలు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము, అలాగే నేర్చుకుందాము.
4: ఓకే, సో our lesson title or what we're going to be working, our working title is The Authority of Jesus and His Command.
2: చూడండి, ఇక్కడ మనము ఈరోజు నేర్చుకుని పోతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసు చెప్పాడు యేసుక్రీస్తుకు సర్వాధికారం ఉన్నది అని చెప్పాడు, కాబట్టి ఈరోజు యేసుకు ఉన్నటువంటి అధికారం గురించి నేర్చుకుందాము.
4: సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యువర్ బ్యాక్ గ్రౌండ్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు హావ్ బీన్ టాట్, వాట్ వీర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇస్ ది అథారిటీ ఆఫ్ జీసస్. ఎవ్రీథింగ్ వి డు ఇన్ ఎ రిలీజియస్ సెన్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది అథారిటీ ఆఫ్ జీసస్ అండ్ ఫ్రమ్ ది బైబిల్ ఇట్సెల్ఫ్.
2: Again, brother. Again.
4: Everything that we do has to be done by the authority of Jesus Christ and by the authority that's given us in the Bible.
2: Okay. మనం ఈరోజు ఏం తెలుసుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగిన వాడుగా ఉండి ఆయన యొక్క అధికారము చొప్పున బైబిల్లో ఏ విధంగా చెప్పి ఉన్నాడో ఆ అధికారం చొప్పుననే మనం చేయడానికి నేర్చుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనం ఈరోజు చదువుకుందాము.
4: And this is our main text, Matthew 28 verses 18 through 20.
2: ఎవరైనా బైబిల్ తెలుసుకుని తెరిచిన వారు ఉన్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనాల వరకు మనం చదువుకుందాం. ఇదే మనము మూలమైనటువంటి అంశము, వచనాలు ఇవి.
4: And on your hand
2: పాఠానికి మూలమైనటువంటి వచనాలు ఇవి.
4: Sorry. On your handout sheet we're looking at point number one.
2: Yes.
4: Matthew 28 and verse 18, Jesus says, "All authority is given unto me in heaven and in earth."
2: చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసు చెబుతున్నాడు, నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అది ఎక్కడెక్కడ ఇవ్వబడి ఉన్నది అంటే, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు ఇక్కడ.
4: So Jesus Christ himself is saying he has the authority and it's given to him by God Almighty.
2: చూడండి దేవుని యొక్క కృపను బట్టి యేసు క్రీస్తుకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి.
4: The word authority simply means that he has the right to command.
2: చూడండి యేసు క్రీస్తుకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెబుతున్నప్పుడు దాని అర్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయనకు ఆజ్ఞాపించేటువంటి అధికారము ఉన్నదని తెలుసుకోవాలి మనము. ఆయనకు ప్రతి దాని మీద అధికారం ఉన్నది, అలాగనే ఆయన ఏ దానినైనా ఆజ్ఞాపించేటువంటి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు.
4: We are in the military, and let's just say I am the lowest part of the military.
2: I am the lowest part? Okay. సైన్యంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా చెబుతున్నాడు. Again, brother, again.
4: Okay, if all of us are in the military, and I am the lowest soldier in the military.
2: ఓకే మనమందరం కూడా ఆర్మీలో ఉన్నాము, మిలిటరీలో ఉన్నాము, సైన్యంలో ఉన్నాము. అయితే మనం ఎలాగ ఉన్నామంటే తక్కువ స్థాయిలో, అనగా మిలిటరీలో ఉన్నటువంటి అందరికంటే చాలా తక్కువగా మనం కనబడుతూ ఉన్నాము.
4: And let's just say I'll pick someone. Mundla Ramesh is the general. He's the top one in the military.
2: ఓకే ఇప్పుడు చూడండి మనం ఒక ఒక సైన్యంలో మనం ఉన్నాము అని అంటే సైన్యంలో ఉన్నటువంటి అందరికీ జనరల్ గా అంటే గొప్పవాడిగా ఒక అధికారం కలిగినటువంటి వాడిగా ఒక సైన్యానికి అధికారం కలిగినటువంటి వారుగా ఒకవేళ మన బ్రదర్ రమేష్ గారు ఉన్నట్లయితే
4: దట్ మీన్స్ దట్ హి హస్ ది అథారిటీ టు కమాండ్ మీ వాట్ టు డు.
2: చూడండి ఒక సైన్యంలో ఈ విధంగా మనం అందరం ఉన్నప్పుడు మన మీద అధికారిగా సైన్యంలో అధికారిగా రమేష్ గారు ఒకవేళ ఉన్నట్లయితే ఆయనకు మనలను కమాండ్ చేసేటువంటి అధికారం ఉన్నదనా లేదని అర్థము.
4: ఇన్ ద సేమ్ వే వి ఆర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్ జీసస్
2: మనము అదే విధంగా యేసు క్రీస్తు నందు సైన్యంగాను ఆయన కోసం ఏర్పరచబడినటువంటి జనాంగంగాను మనం ఉంటున్నాము.
4: And he has the authority to command because God gave him that authority.
2: చూడండి ఆ విధంగానే యేసుక్రీస్తు కూడా అధికారము ఇవ్వబడి ఉన్నది మనందరి మీద, భూమి మీద, పరలోకం మీద సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది దేవుడి ద్వారా.
4: So if Matthew 28:18 Jesus says he has all authority, that means we must obey him.
2: చూడండి దాని అర్థం ఏమిటి అని అంటే యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పినప్పుడు దానికి ఖచ్చితంగా మనం కూడా లోబడవలసినటువంటి వారుగా ఉన్నాము.
4: Now here's the important part.
2: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము, గమనించుకోండి.
4: If Jesus has all authority, not just some authority, not just a little bit of authority, but he has all authority.
2: చూడండి ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఏమని చెప్పబడి ఉన్నది అని అంటే సర్వాధికారము అని చెప్పబడి ఉన్నది. అది ఏదో కొంచెం కొంచెంగా కొంచెం మిగిలించి కొంచెం ఇవ్వకోకుండా కొంచెం లేకోకుండా ఏదో కొంచెం అధికారం ఇచ్చినట్టుగా కాదు. అది ఎలాగ ఇవ్వబడినది అంటే సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది యేసుక్రీస్తుకు.
4: That means that we do not have the ability to decide what is right. Only Jesus decides.
2: Okay.
4: We don't have the ability to have to go ahead.
2: మనకు మనం మనము దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మన మీద మనం మనల్ని మన ఆలోచన చొప్పున నడుచుకునే దానికి ఏ అవకాశం కూడా లేదు. కేవలము యేసుక్రీస్తు యొక్క ఆలోచన ప్రకారమే మనము నడుచుకోవాల్సిన వారిగా ఉన్నాము.
4: And so as it relates to

0: యొక్క అధికారాన్ని మనం మార్చడానికి లేదు.
1: Okay, point number two on your handout sheet. Point number two.
0: ఓకే ఓకే, రెండో ఈ పాయింట్ నెంబర్ టూ చూడండి, గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆ సీట్ లో రెండవ అంశాన్ని గమనించండి, రెండవ అంశ మాటను గమనించండి, పాయింట్ను.
1: All right, so Jesus gave a command. He commanded baptism.
0: చూడండి, యేసు క్రీస్తు బాప్తిసాన్ని ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉన్నదా అక్కడ? లెట్ అస్ రీడ్ బ్రదర్.
1: Okay, and do you want to read? Just read the verse, Matthew 28:19. You can read.
0: కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు. ఓకే.
1: All right, so notice what the command is. Jesus says to go teach, and he also says to go baptize.
0: ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, వారికి బాప్తిస్మ ఇవ్వండి అని చెప్తున్నాడు.
1: యు కెనాట్ సెపరేట్ ద టూ.
0: దాన్ని మనము వాటిని రెండు భాగాలుగా విభజించకూడదు.
1: బాప్టిజం అండ్ టీచింగ్, వెల్ లెట్ మీ స్టార్ట్ ఓవర్. టీచింగ్, let me put it this way. Baptism is a consequence of teaching.
0: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది బోధన యొక్క మూలమై ఉన్నది, బోధ యొక్క ఫలితమై ఉన్నది అనేది గమనించండి.
1: But I cannot teach what I want to teach. I can only teach what's in God's word.
0: చూడండి, ఇక్కడ మన యొక్క సొంత మాటలను మనం మన సొంత ఆలోచనలను బోధించడానికి లేదు. కేవలము యేసుక్రీస్తు ఏమి బోధించమని చెప్పాడో దానిని మాత్రమే మనం బోధించాలి, ఆ అధికారాన్ని మాత్రమే మనం చేయాలి.
1: So from this scripture we learn,
0: చూడండి, ఈ వచనంలో నుండి మనము నేర్చుకుంటున్నాము,
1: baptism is not man's idea.
0: చూడండి, ఇక్కడ బాప్తిస్మం అనేటువంటిది కేవలము సలహా కాదు, అంటే ఇది చేసినా ఏం కాదు చేయకపోయినా ఏం కాదు అనుకునే దానికి లేదు. ఇది కేవలం సలహా మాత్రం కాదు బాప్తిస్మం అనేటువంటిది.
1: Baptism is not a church tradition.
0: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది సంఘంలో ఉన్నటువంటి ఆచారాలు కాదు. ఆ బాప్తిజం తీసుకుంటేనే సంఘంలోకి ప్రార్థనకు వెళ్ళాలి, బాప్తిజం లేకపోతే ఆ సంఘంలో చేర్చుకోరు, లేదంటే బాప్తిజం అనేటువంటిది ఒక ట్రెడిషనల్ లాగా కనబడుతుంది ఈనాడు, కానీ అది ట్రెడిషనల్ కాదు. కేవలం అది ఒక ఆజ్ఞ లాగా మనం చూడాలి, ఆచారం లాగా ఉంది అది. ఇప్పుడు
1: బాప్తిజం ఇస్ ఎ కమాండ్ ఫ్రమ్ జీసస్.
0: బాప్తిస్మం అనేది యేసు నుండి మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలాగా ఉన్నది.
1: సో ఇన్ దట్ సెన్స్ బాప్టిజం ఇస్ నాట్ అన్ ఆప్షన్.
0: ఇది మనం ఇందాక చెప్పుకున్న మాట, బాప్తిస్మం అనేటువంటిది ఆప్షన్ కాదు, సలహా కాదు, అది బాప్తిస్మం అనేటువంటిది ఒక ఆజ్ఞ.
1: There are some that would teach that baptism is not necessary for salvation.
0: చూడండి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మం అనేటువంటిది రక్షణకు అవసరం లేదులే అని అనుకుంటున్నారు.
1: They will teach that you have to believe in Jesus.
0: వారు యేసుక్రీస్తు దానిని ఆజ్ఞాపించాడని నమ్మాలి.
1: But then when it comes to baptism, they say, well, that's just a separate issue that is not important.
0: Okay. Baptism gurinchi chaala mandi aagnaga gurtinchadam ledhu. Vallu elaga gurtinchutunnarante baptism anetvantidi pedda avasaram ledhu. Adi vallu aacharanga pettukunnatvanti oka aacharanga unnadi kabatti danni antaga manam paatinchalsina avasaram ledhu. Danni alaga konche pakkana pettayandi saalipothundi ani anukuntunnaru.
1: But as we noticed in the scripture, it is a 100% command that it would follow the teachings of Jesus.
0: Again, brother?
1: But we see from our scripture,
0: okay,
1: that
0: baptism
1: is a 100% result of teaching.
0: చూడండి, మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు బాప్తిస్మం అనే

0: అనేటువంటిది 100కు 100% బోధ యొక్క ఫలితంగా మనం చూస్తున్నాము. ఒక వ్యక్తి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా బాప్తిస్మం అనేటువంటిది తీసుకోవాలి. ఇది 100కు 100% దేవుడు ఏర్పరిచినటువంటి ఫలితంగా మనం చూస్తున్నాం.
1: So if some people say that baptism is not necessary,
0: కొంతమంది బాప్తిస్మము అంత అవసరం లేదులేండి అని అనుకుంటూ ఉన్నారు. బాప్తిస్మం అనేటువంటిది అవసరం కాదులే అని అనుకుంటూ ఉన్నారు.
1: but we see through scripture that Jesus commanded baptism.
0: చూడండి, ఈ వచనాల్లో మనకు దేవుడు ఏమని నేర్పుతున్నాడు అంటే బాప్తిసం అనేటువంటిది ఒక ఆజ్ఞగా చూపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు బాప్తిసం అనేది తీసుకోవాలి, ఖచ్చితంగా బాప్తిసం అనేటువంటిది ఖచ్చితంగా జరగవలసినటువంటిది అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అక్కడ.
1: So we have to make a decision. Do I want to follow Jesus or do I want to follow what I want to do as a human command?
0: ఇప్పుడు గమనించండి ఒక మాట. ఇప్పుడు మనము యేసుక్రీస్తును వెంబడించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞను వెంబడించాలనా, లేదంటే మనుషుల యొక్క ఆలోచనలను మనం వెంబడించాలనా?
1: Okay, does everybody understand that so far?
0: ఓకే, మనం దాన్ని అందరు కూడా అర్థం చేసుకోగలరు దాని గురించి.
1: Does anybody have questions?
0: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇందులో, ఏమైనా బాప్తిసం గురించి, అది బాప్తిసం అనేటువంటిది అవసరమా అవసరం కాదా అనే విషయం గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీకు మా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
1: Okay, just let it be known. All right, let's move on then to, so we understand baptism is not optional. It cannot be optional.
0: ఇది ఎప్పటికీ బాప్తిసం అనేటువంటిది ఒక ఆప్షన్ మాత్రం కాదు, ఒక సలహా మాత్రం కాదు ఎప్పటికీ కూడా, అది కేవలము గొప్ప ఆజ్ఞగా ఉంటున్నది.
1: All right, let's move to point three.
0: ఇప్పుడు మనం మూడో పాయింట్లోకి వెళ్దాము.
1: All right, so Jesus said to make disciples in Matthew chapter, or continuing with that scripture, Jesus tells us that we have to make disciples. If we're teaching and we're baptizing, what's the point? The point is to make disciples.
0: చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వచనంలోనే ఇంకొక విషయాన్ని కూడా నేర్పుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఈ పాయింట్ మీరు గమనించండి, ప్రతి ఒక్కరిని కూడా మనము శిష్యులుగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం
1: A disciple will say, first of all, a disciple is a follower. We have to understand that.
0: ఓ ఓకే ఓకే, శిష్యులు ఖచ్చితంగా ఏం చేయాలి అంటున్నాడు ఇక్కడ. శిష్యుడు, నిజమైనటువంటి శిష్యుడు ఎవరిని వెంబడించాలి? బోధకుడిని వెంబడించాలి. అంటే ఇక్కడ ఎవరు మన బోధకుడు? నిజమైన శిష్యుడు బోధకుడు అయినటువంటి క్రీస్తును వెంబడించాలి.
1: And so a disciple will have to obey. If I'm following Jesus, then I have to obey 100% of everything he says. I cannot pick and choose.
0: Okay. నిజమైనటువంటి శిష్యుడు 100% క్రీస్తును వెంబడించాలి అని అంటే అతడు 100% క్రీస్తుకి విధేయత చూపేవాడిగా ఉండాలి. వాడు మానవుని యొక్క పద్ధతులను మాత్రం వెంబడించేవాడిగా ఉండకూడదు.
1: And I cannot refuse. If I'm going to be a Christian and I say I'm a Christian and I profess to be a Christian, I have to do what Jesus says.
0: గమనించండి, అగైన్ బ్రదర్, అగైన్ అగైన్ ప్లీజ్.
1: Okay, if I say that I'm a Christian and I profess by my daily life that I'm going to be a Christian, then I have to follow Jesus. There's no question.
0: చూడండి, మనం ఒకవేళ నిజమైనటువంటి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మనం ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఆయనకు విధేయత చూపేవాడిగా ఉండాలి. అందులో ఎటువంటి సందేహము లేదు.
1: So we see that a disciple would follow and obey Jesus.
0: ఓకే, శిష్యులు, నిజమైనటువంటి శిష్యులు ఆయనను వెంబడించాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకు విధేయత చూపేవాడిగా ఉండాలి.
1: So the question is, can I say that I'm a disciple of Jesus without obeying the command to be baptized?
0: గమనించండి, ఇక్కడ మళ్ళీ మనకు మంచి మాటను గురించి మనకు నేర్పుతున్నాడు. ఏమిటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడిగా ఉండాలి అని అన్నప్పుడు అతడు ఖచ్చితంగా ఆ బోధకుని యొక్క మాటలకు విధేయత చూపేవాడిగా ఉండాలి. ఆ విధేయత చూపే క్రమంలో బాప్తిస్మం అనేటువంటి ఆజ్ఞను కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా.
1: And so the answer to that question is no, we can't. We have to obey what Jesus tells us to do.
0: చూడండి, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమైతే చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా చేయవలసిన వారిగా మనం ఉన్నాము.
1: Let's go ahead and go to point number 4. We'll move to point number 4.
0: పాయింట్ నెంబర్ 4, మనం 4వ నెంబర్ ను ఒకసారి గమనించుకుందాము. సౌండ్ తగ్గించుకోండి.
1: Which tells us we must choose to obey.
0: చూడండి, ఇక్కడ మనం ఖచ్చితంగా విధేయత చూపించవలసిన వారిగా ఉన్నాము. మనం ఖచ్చితంగా యేసును వెంబడించాలి అంటే విధేయతను ఎంచుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము.
1: All right, so we've got to choose to obey. We've got to follow Jesus or follow men. That's the only two options you have. The moment that I say, well, baptism is either not necessary or I'm only saved when I believe, then I'm not following Jesus at that point.
0: Okay, point me in that ఇక్కడ గమనించండి. బాప్తిజం అనేటువంటిది ఒక చిన్న సలహా మాత్రమే, అది పెద్ద అవసరం లేదు. అలాగే రక్షణ గురించి మన బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ యేసుక్రీస్తుని వెంబడిస్తే చాలు, ఆయన ఏం చెప్పినా మనకు అవసరం లేదని అనుకోవడము అది చాలా మూర్ఖత్వంగా ఉంటున్నది అనేటువంటి విషయం మనం నేర్చుకోవాలి.
1: And it comes down to the fact of either I'm going to do what I want to do or I do what Jesus wants me to do.
0: చూడండి, మనం ఒకటి ఆలోచన చేద్దాము. ఏంటంటే, మనకు ఏదైతే నచ్చుతుందో దాన్ని చేద్దామా, లేదంటే యేసుక్రీస్తు మనలను ఏది చేయమని చెప్పాడో దానిని మనం చేద్దామా?
1: Here's another example, and we'll talk about this later. Jesus talked about the Lord's Supper and observing that Lord's Supper on the first day of the week.
0: చూడండి, ఒక విషయాన్ని మనం గమనించుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభురాత్రి భోజనం గురించి చెప్పాడు. ప్రభురాత్రి భోజనము ప్రతి ఆదివారము మొదటి వారంలో మొదటి దినమున దాన్ని చేయాలని చెబుతూ ఉన్నాడు.
1: We know through the book of Acts and other epistles that the first century church partook of the Lord's Supper, the loaf and the fruit of the vine, each and every Sunday.
0: చూడండి, మనం అపోస్తుల కార్యంలో గమనించినప్పుడు అపోస్తులు అందరూ కూడా ఆ ఆదిమ సంఘంలో, మొదటి సంఘమైనటువంటి ప్రారంభ సంఘమైనటువంటి ఆదిమ సంఘంలో అందరూ కూడా వారంలో మొదటి దినాన్న అంటే సండే ఆదివారంన వారందరూ కూడా కూడుకోవడం జరిగింది. ప్రభురాత్రి భోజనాన్ని చేయడం జరిగింది. వారు ద్రాక్షరసాన్ని త్రాగుతూ వచ్చారు, రొట్టెను విడుస్తూ వచ్చారు, వారందరూ కూడా దానిని నెరవేరుస్తూ వచ్చారు.
1: And Jesus told the disciples then, and it applies to us today, to partake of that every first day of the week. Until he comes back, we are to partake of the Lord's Supper. Until Jesus comes back, he commanded for us to do that in remembrance of him until he comes back to earth for the judgment day.
0: Some disturbing brother, probably he's not came sound.
1: Okay, so I'll say it again. Jesus commanded us to partake of the Lord's Supper.
0: Okay, Yesu Christu
1: until he comes back.
0: Okay. Yesu Christu ikkada em ani cheptunnaru anante nenu vachu varaku నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, ప్రభురాత్రి భోజనాన్ని మీరు చేస్తూ ఉండండి, నేను మళ్ళీ వచ్చేంత వరకు అని చెప్పాడు.
1: So if I choose not to partake of the Lord's Supper, and there are many religions that choose that.
0: చూడండి, చాలా మంది చాలా మంది వాళ్ళందరూ ఏమనుకో ఏం చేస్తారంటే దాన్ని అంతకాదు దాన్ని పాటించడం లేదు, చాలా ఆ విధంగా పాటించడం లేదు, చెప్పినటువంటి విధానంలో చేయడం లేదు కొంతమంది.
1: For example, some people only partake of the Lord's Supper once a month or once every 3 months.
0: ఓకే ఓకే, ఇప్పుడు చూడండి చాలా మంది ఎలాగా ఉన్నారంటే ప్రభురాత్రి భోజనాన్ని సంవత్సరానికి 3 సార్లు, నెలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు అలాగా తీసుకునే వారిగా ఉన్నారు.
1: Some only partake of it for the Christmas holiday or the Easter holiday.
0: ఓకే, కొంతమంది ఎలాగా తీసుకుంటున్నారంటే ప్రభురాత్రి భోజనాన్ని క్రిస్మస్ సెలవు రోజున, క్రిస్మస్ రోజు తీసుకునే వారిగా ఉన్నారు, లేదంటే ఈస్టర్ రోజున తీసుకునే వారిగా ఉంటున్నారు.
1: But if Jesus tells us to partake of it until he comes back,
0: ఓకే, యేసుక్రీస్తు ఏమని చెప్పాడు గమనించండి, నేను వచ్చే వరకు దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్పాడు.
1: And the church in the first century partook of it every first day of the week
0: మొదటి
1: on
0: ప్రారంభంలో
1: Sunday.
0: ఉన్నటువంటి క్రీస్తు సంఘం, ఓకే, ఇది ఇలాగా చెప్పుకుంటే వాళ్ళని చూస్తున్నాము. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి సంఘము, ఆదిమ సంఘము ఎలాగ తీసుకునే వాళ్ళంటే వారంలో మొదటి దినమైనటువంటి ఆదివారమున క్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు.
1: Can I truly say I'm a disciple and a Christian and a follower?
0: Sound sound not clearly come.
1: It's okay.
0: See, it is some problem, I think.
1: It's not loud enough, or is the...
0: Not loud. It is slow.
1: Okay.
2: Voice was dull.
0: Dull. Okay.
2: This is why your voice is dull. It's communicate problem, brother.
1: Okay. Maybe it's just some issue, I think, with the internet connection.
0: Now we can.
2: Okay.
1: Well, here's the...
0: I'm not partaking of the... Again, brother. Again, it is same.
1: Okay. Let me do this and see if that will help. See if that helps any, maybe. Okay. Still? Can you hear me better or no?
0: రమేష్ అన్న మీకు ఏమైనా వినబడుతుందా?
1: ఇట్స్ ఓకే,
0: ఇప్పుడు వినబడుతుందా? ఓకే
1: ఓకే
0: ఓకే.
1: All right, so the bottom line is, if I'm not partaking of the Lord's Supper as Jesus commanded, then I cannot say I am a follower of his.
0: యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని మాత్రమే మనం ఫాలో కావాలి, మన ఆలోచనలు ఫాలో కాకూడదు.
1: And the same is true with baptism.
0: ఈ బాప్తిజం గురించి కూడా అలాగే ఉంది.
1: Which is what we're talking about today. If I don't do baptism just like Jesus commanded and just like the first century church did, then I cannot say I'm a true Christian.
0: చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగాను, ఆదిమ సంఘస్థులు చేసినట్టుగాను మనము చేయకోకుండా, మన ఇష్టానికి మనము బాప్తిసం తీసుకుంటూ మనమే క్రైస్తవులమని చెప్పుకునే దానికి మనకు అధికారం లేదు.
1: Now, this is not on your page, but the scripture Mark 16:16.
0: ఒకసారి మార్క్స్ వార్త 16:16 చదువుకుందాము.
1: Yeah, Mark 16:16.
3: నమ్మని వానికి శిక్ష విధించబడును.
1: సో వాట్ ఇస్ జీసస్ సే? హీ దట్ బిలీవ్స్ అండ్ ఇస్ బాప్టైజ్డ్ షాల్ బి సేవ్డ్.
0: చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో యేసుక్రీస్తు గమనించండి, నమ్మి బాప్తిజం పొందినవాడు మాత్రమే రక్షింపబడుతున్నాడు. ఒకవేళ నమ్మకపోతే అతనికి రక్షణ ఉన్నదంటున్నాడా? లేదు.
1: Everything in God's word is presented in this way. God will do his part if I will do my part.
0: కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు అది అలాగా కాకపోయినా నేను నాకు నచ్చినట్టుగానైనా నేను చేసుకుంటాను అని అనుకుంటున్నారు.
1: And so in this scripture, he that believeth and is baptized, that's my part. That's what I have to do.
0: కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను నమ్ముచున్నాను కాబట్టి నేను రక్షణ పొందుతున్నానులే అని అనుకుంటున్నారు. అది నా ఇష్టము. నేను రక్షణ నేను నమ్మాను కాబట్టి నేను రక్షణ పొందుతాను కాబట్టి నా ఇష్ట ప్రకారం ఏం కాదు అది అని అనుకుంటున్నారు.
1: Shall be saved, that's God's part.
0: ఏమంటున్నారు?
1: That's what God. I have to do my part. That's he that believeth and is baptized shall be saved. He that believeth and is baptized shall be saved is God's part. God has made a promise. If we believe and are baptized, we'll be saved. And that's what God does for us.
0: ఎస్, అక్కడ గమనించండి, దేవుడు మనకు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క పార్ట్ను గమనించండి, దేవుని యొక్క భాగాన్ని గమనించండి. నమ్మి బాప్తీసము పొందిన వాడు మాత్రమే రక్షింపబడగలడు కానీ నమ్మి బాప్తీసము పొందకపోతే అతనికి రక్షణ లేదు. మన భాగం మనకు ఉండొచ్చు కానీ దేవుడు భాగాన్ని గమనించాలి మనం.
1: Okay. All right. So let's notice at the end of our page here this important thought. Should be, I guess, about number 6. Baptism is described as a burial.
0: Okay, ikkada gamaninchandi inkoka part like manam velthunnamo baptismam anetvantidi samadini polinatvantidi ga unnadi.
1: So if baptism is described as a burial, and let's go ahead and read Romans 6:3-4.
0: చూడండి, మనము బాప్తిస్మం అనేటువంటిది సమాధిని పోలినటువంటిదిగా ఉన్నది, మన మన యొక్క మరణ కార్యక్రమాన్ని పోలినదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చూద్దాం. 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. ఓకే, ఎవరైనా చదవగలరా?
1: You finish? Okay. So,
0: Roma Patrika, 6 Adhyayamu.
1: Romans 6:3-4.
0: 3 నుంచి 4 వచనాలు. చదువమ్మా.
3: క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు.
1: Okay, so we notice that baptism is a burial. Now, I want to talk just a minute about what baptism is and what baptism is not.
0: చూడండి, ఇక్కడ బాప్తిసం అనేటువంటిది సమాధిని పోలి ఉన్నది అనేటువంటిది చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏది బాప్తిసం అనేటువంటిది విషయాన్ని, ఏది బాప్తిసం కాదో, ఏది బాప్తిసమో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెబుతున్నాడు దేవుడు.
1: So since I hope we have made the point that baptism is by the authority of Jesus and it is a command.
0: యేసు క్రీస్తు ద్వారా బాప్తిసం అనేటువంటిది ఆజ్ఞాపించబడింది, దానిని యేసు క్రీస్తు మనకు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉన్నది, అది యేసు క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి ఒక ఆజ్ఞగా ఉన్నది.
1: And it is necessary for salvation.
0: ఇది రక్షణ పొందడానికి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ, అది చేయవలసినటువంటి ఒక ఆజ్ఞ.
1: So let's just very quickly ask the question, what is baptism?
0: ఓకే, బాప్తిస్మం అంటే ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నకు మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా?
1: Because as you know, that question means different things.
0: గమనించండి, మనకు తెలిసినంత మాత్రాన దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయని కాదు. మనకు మనకు మన మార్గంలో మనకు బాప్తిసం అనేటువంటిది ఇంకొక విధంగా అర్థమై ఉండొచ్చు, మనకు ఇంకొకరికి ఇంకొక రకంగా అర్థమై ఉండొచ్చు. మనకు అర్థమైనటువంటి విధానాన్ని బోలి అది వేరే వేరే భాగాలుగా విభజించబడి ఉన్నదని మనం అనుకోకూడదు.
1: If I go to the Catholic religion, they're going to say, well, we'll just sprinkle people with some water. That's what baptism is.
0: చూడండి, ఒకసారి మనము క్యాథలిక్ మత శాఖల వారి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు, రోమన్ క్యాథలిక్ వారికి ఆర్సిఎం దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పుడు, వారు బాప్తిసాన్ని వాళ్ళ పోలికలో వాళ్ళు ఆలోచించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నీళ్లు ఇట్లా మింద చిలకరింపు జరగడం జరుగుతుంది, ఇట్లా వాళ్ళు చల్లడం అనేటువంటిది జరుగుతుంది.
1: If I go to the Methodist church, they may say baptism is not necessary at all. Just believe and ask Jesus to forgive you, and that's what makes you a Christian. And they discount baptism. It's not necessary.
0: ఓకే, మనం మెథడిస్ట్ సంఘాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము బాప్తిస్మం అనే దాని గురించి ఎలాగ చెప్తారంటే, బాప్తిస్మం అనేటువంటిది అంత అవసరం లేదు, దాన్ని మనము అంతగా పాటించాల్సినటువంటి అవసరం లేదు, కేవలం మనము దేవుణ్ణి నమ్మితే చాలు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, అది అంత అవసరం లేదు బాప్తిస్మం అనేటువంటి ఆలోచనతో మెథడిస్ట్ సంఘం వారు ఉంటారు.
1: And if I go to the Baptist church, they also will say, just ask Jesus to come into your heart, and baptism is secondary, but not necessary.
0: ఒకవేళ మనము బాప్టిస్ట్ సంఘాన్ని దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసి వాళ్ళ ఆలోచనలు మనం విన్నట్లయితే, వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఆలోచన చేస్తారు. ఎలాగంటే, మనం దేవుని నమ్మితే చాలు, దేవుని ప్రార్థన చేస్తే చాలు, ఆయనే మన హృదయానికి సమాధానాన్ని ఇస్తాడు, ఆయనే మనకు సమాధానాన్ని ఇచ్చి రక్షిస్తాడు. బాప్తిస్మం అనేటువంటిది సెకండ్ పార్ట్, దాని గురించి మనం దాని తర్వాత ఆలోచన చేద్దాం, కానీ దేవుడు మనల్ని ప్రార్థన చేస్తే రక్షిస్తాడు అనే ఆలోచనతో బాప్టిస్ట్ సంఘం వాళ్ళు ఉంటారు.
1: So in our scripture in Romans chapter 6, it says that baptism is a burial.
0: గమనించండి, ఇక్కడ రోమా పత్రిక 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు బాప్తిసం గురించి దేవుడు ఏ విధంగా బోధిస్తున్నాడు అనేది గమనిస్తే, బాప్తిస్మం అనేటువంటిది సమాధిని పోల్చి చెబుతున్నాడు.
1: ఓకే, ఇట్ వుడ్ బి రిడిక్యులస్ for when someone dies in India or someone dies in America to put a body on top of the ground and just sprinkle a little dirt on top and say they're buried. That would be ridiculous.
0: ఓకే, ఇప్పుడు గమనించండి మీరే, ఒకవేళ ఇండియాలో కావచ్చు, ఒకవేళ అమెరికాలో కావచ్చు, ఏ ప్రాంతమైనా కానీ సరే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని అలాగా పరుపు మీద పండుబెట్టి అతని మీద నీళ్లు చిల్లా చల్లి నిన్ను పాతి పెట్టాంలేండి అని అంటే సరిపోతుందా?
1: సో ది ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ బాప్టిజం ఇస్ ఎ బేరియల్. వీర్ బేరీడ్ ఇన్ వాటర్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బాప్టిజం ఇస్ దట్స్ వేర్ వి మీట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్.
0: ఓకే, ఇక్కడ గమనించండి, బాప్తిజం అనేటువంటి దాని గురించి దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, సమాధి చేయడాన్ని పోల్చి చెబుతున్నాడు. సమాధి చేయాలి పూర్తిగా. ఇక్కడ సమాధిలో ఒక వ్యక్తి ఎలాగైతే పాతి పెట్టబడుతున్నాడో పూర్తిగా, కొంచెం కూడా ఒక ఏలు కూడా ఇట్లా పైకి రానివ్వకుండా పూర్తిగా సమాధి ఎలాగైతే చేయబడుతున్నాడో, దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సమాధిలో పాతి పెట్టబడ్డాడో అలాగే మనం కూడా సమాధిలో పాతి పెట్టబడినట్లుగా బాప్తిసాన్ని పొందాలి. అది బాప్తిసం కూర్చున్నటువంటి పోలిక.
1: Now, the Bible doesn't tell us how that happens, but I know when I'm baptized and I'm in the bottom of that water, somehow my sins are forgiven because I'm meeting the blood of Jesus in the bottom of the, whether you're baptizing in the ocean or in a baptistry or pool or wherever, that's what cleanses my sins. Does that make sense?
0: Amen.
1: Or say again.
0: Okay, again, brother.
1: Okay. The Bible doesn't say exactly how that it happens. It just says that it does happen when I go to the bottom of that pool, or
0: okay.
1: if I'm in the ocean, It doesn't matter whatever body of water. When I go down and come up, I meet with the blood of Jesus and it cleanses me from my sins.
0: చూడండి బైబిల్లో బాప్తిసంలో రక్షణ పొందుతుందని చెప్తుంది. బాప్తిసం ద్వారా రక్షణ వస్తుంది అనేటువంటిది చెప్తుంది. అది ఎలాగ వస్తుందో లేదంటే ఇక్కడ నీళ్ళల్లో పాతి పెట్టినప్పుడు అందులో ఏ మర్మం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని మనకు చెప్పలేదు. కానీ కేవలము బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే నీటిలో నువ్వు బాప్తిసం పొందు. అది ఎక్కడైనా కావచ్చు, నీళ్ళలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, స్విమ్మింగ్ పూల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎక్కడైనా నువ్వు బాప్తిసం పొందినప్పుడు నువ్వు పూర్తిగా అక్కడ మునిగినప్పుడు నీ పాపములను క్షమించబడుతున్నాయి, అక్కడ సమాధి చేయబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆజ్ఞాపించడం జరుగుతుంది దేవుని ద్వారా. అది అలాగే చెప్తున్నాడు, కానీ ఇక ఎలాగే వెళ్తున్నటువంటి ఆ విషయం మనకు చెప్పలేదు.
1: And regardless of what man teaches, this is the only way that I can be forgiven of my sins.
0: చూడండి, కేవలము మన పాపములను క్షమించబడడానికి దేవుడు ఇచ్చినటువంటి విధానము ఇది మాత్రమే. కేవలము బాప్తిసము ముంచడము పాతిపెట్టడం ద్వారా మాత్రమే మన పాపములకు రక్షణ, పాపములకు క్షమాపణ అనేటువంటిది దొరుకుతుంది.
1: All right, I've got two pins here. A black pen and an orange pen.
0: Okay. నా దగ్గర ఇక్కడ రెండు పెన్నులు ఉన్నాయి, ఒకటి బ్లాక్ పెన్ ఒకటి రెడ్ పెన్నులు ఉన్నాయి.
1: So let's say this represents my life before baptism. The black is I'm full of sin.
0: చూడండి, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి దీనిని గమనిస్తే ఇది నా పూర్తి పాపపు జీవితాన్ని బట్టి చూపిస్తున్నాను.
1: And when I'm baptized, buried in that water,
0: నేను బాప్తిసం పొందుతున్నప్పుడు సమాధి చేయబడుతున్నాను కదా, ఇలాగ పూర్తిగా సమాధి చేయబడుతున్నాను.
1: I come back up and I'm a new creature. I have been forgiven of my sins. I no longer have the sins that I used to have. After baptism, I'm raised to walk in a new life.
0: చూడండి, నా పాపపు జీవితాన్ని, ఈ విధమైనటువంటి పాపపు జీవితాన్ని సమాధి చేసి నీళ్ళలో పాతి పెట్టినప్పుడు నేను మళ్ళీ తిరిగి ఎలాగ లేస్తున్నాను, నా నూతనమైనటువంటి పాపము లేని జీవితంతో నవీన స్వభావంతో మళ్ళీ నేను తిరిగి లేస్తూ దేవునితో నడవడానికి నూతనంగా నేను లేస్తూ ఉన్నాను.
1: సో ఐ షుడ్ వాంట్ to participate in baptism, not just because it's a command, but because I know it's going to forgive me of my sins.
0: Again, brother?
1: I should want to be baptized, not just because it's a command, but because I know that that's the only way to forgive me of my sins. Make sense? Shall I say again?
0: మన పాపములను క్షమించబడడానికి ఒకే ఒక మార్గము బాప్తిసము అనేటువంటిది. అది యేసుక్రీస్తు యొక్క మార్గము, యేసుక్రీస్తు చూపించినటువంటి ఆజ్ఞ అది.
1: All right, so we'll discuss this business of baptism versus sprinkling in another lesson, but I wanted to introduce that in this lesson.
0: గమనించండి, ఇక్కడ బాప్తిసము, బాప్తిసం అనేటువంటిది ముంచడము, బాప్తిసం అనేటువంటి చిలకరింపు అనేటువంటి విషయాన్ని గురించి నేను లోతుగా వెళ్ళడం లేదు. అది తర్వాత వేరే పాఠమై ఉన్నది. కానీ ఇప్పుడు బాప్తిసం అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞాపించబడినటువంటిదిగా మనం చూద్దాం.
1: All right, so to close up, we'll close the lesson.
0: ఓకే, మనము ముగింపుకు వస్తూ ఉన్నాము.
1: So let's be clear about everything we've discussed. First of all, Jesus has all authority.
0: చూడండి, ఇక్కడ మనము మన మన అంశానికి దగ్గరగా వస్తున్నాము. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తున్నాము.
1: Secondly, Jesus commanded baptism.
0: చూడండి, మొదటిగా మనం చూశాము యేసుక్రీస్తుకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చూశాము. అలాగే రెండవదిగా, సెకండ్ గా మనం చూసినటువంటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
1: పాయింట్ 3, బాప్టిజం ఇస్ వాట్ మేక్స్ us a disciple. ఇట్స్ వాట్ మేక్స్ us a Christian.
0: బాప్తిస్మం అనేటువంటిది మనము యేసుక్రీస్తుకు శిష్యులుగా అవ్వడానికి ఒక భాగమై ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు. మనం శిష్యులు కావాలి అని అంటే బాప్తిస్మం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి, బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియ జరగాలి ఖచ్చితంగా.
1: And so, because of all that, I cannot be a disciple without baptism.
0: మనం బాప్తిస్మం అనేటువంటిది లేకోకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞను మనం పాటించుకోకుండా ఆయనకు మనం ఎప్పటికీ కూడా శిష్యులుగా కాలేం.
1: So this is not a sermon, but it's a lesson. But if I were to be preaching a sermon, I would say, do you believe that?
0: What?
1: This is a lesson, not a sermon, but if I were standing in the pulpit, I would ask the question, do you really believe what I just said?
0: Okay, చూడండి, ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా ఏదో వాక్యం ప్రకటించుతున్నాము, మీరందరూ కూడా ఖచ్చితంగా వినాలి అనేటువంటిది కాదు. ఇక్కడ మనం ఒక డిస్కషన్ చేసుకుంటున్నాము బైబిల్లో ఉన్నటువంటి విషయాలను బోల్డ్లీ. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్న ఉంటే ఖచ్చితంగా మీ మైకులు ఆన్ చేసి ఒకసారి ప్రశ్నలు అడగవచ్చు ఇక్కడ.
1: And we have to ask, are we obeying that in what we're preaching to others, what we're teaching to others? Are we really, truly preaching that baptism is necessary?
0: చూడండి, ఇక్కడ మనము ఒకవేళ ప్రశ్నలు కనుక తెలుసుకున్నట్లయితే మనం ఎదుటి వాళ్ళకు కూడా బోధించి వారికి కూడా మనం నేర్పించవచ్చు బైబిల్ నందు బాప్తిజం అనేటువంటిది ఖచ్చితమైన అవసరం అని.
1: And the conclusion is this: if we truly follow Jesus, we must obey his command and not what I want to do, what my religion says to do, but I've got to follow what Jesus tells me to do in his word.
0: ఖచ్చితంగా మనము ఖచ్చితంగా మనల్ని మనము యేసుక్రీస్తుని ప్రభువుని వెంబడించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. మనం మన ఆలోచన చొప్పున మనం నడవకోకుండా దానికి మనకు అధికారం లేదు. అలాగే వేరే మత శాఖల వాళ్ళు చెప్పినటువంటి మాటను ఫాలో అవడానికి మనకు అధికారం లేదు, లేదా ఇంకొక సహోదరుడు చెప్పినటువంటి మాటను బట్టి నడుచుకోవడానికి మనకు అధికారం లేదు. మనకు యేసుక్రీస్తు ఏమని చెప్పాడో దానిని మాత్రమే మనము ఖచ్చితంగా జరిగించాలి, అప్పుడే మనం ఆయనను వెంబడించినట్టు.
1: Okay. So are there any questions or comments? Does anybody have any question or comment?
0: చూడండి, ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నలు వస్తున్నాయా ఇందులో నుండి, ఎవరికైనా ప్రశ్నలు వస్తున్నాయా, ఖచ్చితంగా ప్రశ్నలు వస్తే మైక్ ఆన్ చేసి చెప్పండి డైరెక్ట్ గా.
1: ఇట్స్ యువర్ టైం టు స్పీక్, నాట్ మై టైం. ఇట్స్ యువర్ టైం నౌ.
0: ఓకే, ఇప్పుడు మీ సమయం ఇది, మీ సమయం. ఇప్పుడు దాకా నేను చెప్పాను, ఇప్పుడు మీ సమయం, మీరు చెప్పడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగండి. వివేక్
1: So everybody understand everything 100%.
0: Okay. ఖచ్చితంగా అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. అందరికి అర్థమైంది, అందరు బాగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. ఒకసారి ఎవరైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగండి, దయచేసి ప్రశ్నలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికి అర్థమైందని అనుకుంటున్నాం మనం. ప్రశ్న ఉంటే అడగండి.
4: హలో,
0: వివేక్.
4: ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్.
0: ఓకే
4: అన్న, నేను డైరెక్ట్ సార్ ని అడగచ్చా అన్న క్వశ్చన్?
0: యూ కెన్ ఆస్క్ డైరెక్ట్.
4: ప్రైజ్ లార్డ్ సార్.
0: హి ఆస్క్ యు, హి ఇస్ టాకింగ్ డైరెక్ట్లీ యు.
1: ఓకే, వాట్స్ ది క్వశ్చన్?
4: Sir, when Jesus crucified, before his next, I mean, there is a thief's right on his right hand.
1: Right.
4: Then he was not baptized, right?
1: Right.
4: As for scriptures, then also okay. He was forgiven.
1: Correct.
0: Okay.
4: Then what about this? What can we say about this?
1: Okay. So what we have to understand are two things. Number one, remember, Jesus has all authority, so he could do anything he wanted to on earth because God gave him that authority. But okay. The most important thing, you want to translate or?
0: Okay, I can explain. I explain
1: sure,
0: this
1: sure.
0: question.
1: Sure, sure.
0: Well, ఓకే. ఇక్కడ సహోదరులు వివేకు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ సిలువలో ఉన్నప్పుడు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకడు ఇదిగో నన్ను కూడా నీతో పాటు జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు ఎంబటే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పాడు కదా, మరి అక్కడ బాప్తిసం లేకుండానే అతనికి రక్షణ వచ్చింది కదా అని ప్రశ్న వేశాడు వివేక్. అయితే దానికి సహోదరులు ఏమంటున్నారు అంటే, అక్కడ డైరెక్ట్ గా యేసుక్రీస్తే వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, యేసుక్రీస్తే వారికి ఇస్తున్నాడు, ఎందుకంటే యేసుక్రీస్తు హ్యాస్ ఆల్ అథారిటీ అని చెప్తున్నాడు, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సో ఆయన ఏమైనా చేయడానికి అధికారం ఉన్నది కనుక ఆయన మాట ప్రకారం అతనికి అక్కడ రక్షణ వచ్చింది అనేటువంటి విషయాన్ని మన సహోదరులు చెప్తున్నాడు.
1: But secondly, and this is the most important part to remember about the thief on the cross.
0: Okay. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సిలువలో ఉన్నాడు అనేటువంటిది.
1: He was under the Mosaic law. Christianity had not come into effect, and thus baptism was not necessary.
0: Okay. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యేసు క్రీస్తు ప్రభు వారు ఇంకనూ అక్కడ మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం కిందనే యేసుక్రీస్తుకి సిలువ అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు మరణం తర్వాత ఆ కొత్త నిబంధన అనేటువంటిది, ఆ క్రిస్టియానిటీ అనేటువంటిది అమలులోకి వచ్చింది, ఆ తర్వాత వచ్చింది. కానీ అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత వరకు కూడా ఇంకా ధర్మశాస్త్రం కిందనే వాళ్ళు ఉన్నారు, కాబట్టి అక్కడ బాప్తిస్మం అనేటువంటిది అంత అవసరం అనేటువంటిదిగా లేదు. ఓకే బన్నీ, బన్నీ బాబాయ్ నువ్వు ఒకసారి మ్యూట్ లో పెట్టుకో.
1: సో జీసస్ మోడిఫైడ్ ద కమాండ్ అబౌట్ బాప్టిజం ఆఫ్టర్ హిస్ రెజరెక్షన్ అండ్ ఫ్రమ్ యాక్ట్స్ చాప్టర్ 2 వెన్ ద చర్చ్ వాస్ ఇన్స్టిట్యూటెడ్ దట్స్ వెన్ Baptism was necessary for salvation, but the thief on the cross was under the law of Moses.
0: Okay. గమనించండి, బాప్తిస్మం అనేటువంటి ఆజ్ఞ ఎప్పుడు పుట్టింది, అది ఎప్పుడు పుట్టింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుత్థానుడు అయినటువంటి ఆ తర్వాత మొదలుకొని, అనగా అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము మొదలుకొని సంఘము యొక్క అనగా ఇప్పటి వరకు కూడా అది నడిపించబడుతుందే కానీ, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్నటువంటి ఆ సమయం ఇంకా వారు మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు, కాబట్టి అక్కడ బాప్తిస్మం యొక్క అక్కరు అంతగా లేదు.
1: And that was a very excellent question. I appreciate it very much.
0: ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగావు వివేక్, నువ్వు నిన్ను ఖచ్చితంగా అభినందిస్తున్నాను నేను అని పావుల్ గారు అంటున్నారు.
4: So thank you, sir.
1: Oh, welcome, welcome. Anyone else?
0: ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? గమనించండి, బాప్తిజం గురించినటువంటి విషయం మనకు నేర్పుతున్నాడు పౌల్ బ్రదర్. ఈ విషయాలను మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బాప్తిజం అనేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానము తర్వాత ఆ ఖచ్చితంగా ఒక ఆజ్ఞలాగా అది చూపిస్తున్నాడు, కానీ ఆ ఆజ్ఞలను కాకుండా మన ఇష్టానికి మనము బాప్తిజం అనేటువంటిది అవసరం లేదులే అనుకునే దానికి లేదు అనేటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు.
3: చిన్న విషయం రవి గారు.
0: ఓకే అన్న,
3: ఎవరైనా డినామినేషన్ లో ఉండి రెండవసారి బాప్తిసం ఎందుకు అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్రీస్తంగంలో బాప్తిసం తీసుకుంటేనే నిజమైన బాప్తిసమమా, డినామినేషన్ లో తీసుకోకూడదా అనేటువంటిది కూడా కొంతమందికి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు గ్రూప్ లో ఎవరైనా ఉండి రెండవసారి బాప్తిసానికి ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అడగాలని నేను అందరిని రై చేస్తున్నాను.
0: ఓకే, అంటే he asked brother, if we got a baptism in another church
2: denominations
0: mm-hmm. And we know now what is truth
1: mm-hmm.
0: and what will do now
1: mm-hmm.
0: the second time if I get baptism, it is good or not
1: mm-hmm. it would not be possible to be baptized under a religion that would teach false doctrine. So let's just say, for example, that I was baptized in the Baptist faith or the Methodist faith. Even though they're preaching baptism, they're not preaching it for the remission of sins, especially in the Baptist faith. So the short answer is, if I'm baptized in another religion, then it's going to be necessary that I'm going to be rebaptized. Well, it's not even rebaptism. I wasn't baptized for the proper way.
0: Okay.
1: And I'll explain that a little bit more. So go ahead.
0: Okay. అన్న రమేష్ అన్న అర్థమైందని ఒక విషయం ఏంటంటే, అక్కడ బ్రదర్ చెప్పే విషయం ఏంటంటే
3: అర్థమైంది, కాకపోతే
0: ఎక్స్ప్లెయిన్
3: చేస్తాను.
0: ఓకే, ఏంటంటే బ్రదర్ ఏమంటున్నారంటే, మీరు అన్న మాట మాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ మనము ముందు వేరే డినామినేషన్ లో మనము బాప్తిసం తీసుకున్న తర్వాత మరి నిజమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు రెండోసారి మన బాప్తిసం తీసుకోవచ్చా, అది తీసుకుంటే మంచిది అవుతుందా అనేటువంటి విషయం మీరు అడిగారు. ఓకే,
2: క్రీస్తు సంఘంలోనికి
0: అని చెప్పింది అంతే కదన్న రమేష్ అన్న మీ ప్రశ్న. ఓకే, అయితే బ్రదర్ ఏమని చెప్తున్నారు అంటే, అసలు దానిని మీరు బాప్తిసం అని ఎలాగ పరిగణిస్తున్నారు, ఎలాగ మీరు దాన్ని బాప్తిసం అని అనుకుంటున్నారు, ఎలాగా బాప్తిసం అని గుర్తించుతున్నారు మీరు? నిజమైనటువంటి సత్యవాక్యాన్ని బోధించడం లేదు, నిజమైనటువంటి దేవుని మాటలను బోధించడం అన్నప్పుడు దానిని ఎలాగ మీరు బాప్తిసం అని గుర్తించుతున్నారు?
1: And there's a great example in the Bible about this, Acts chapter 19. So turn to Acts chapter 19.
0: మనకు మంచి ఉదాహరణ ఉంది అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఇలాంటి దాని గురించి. ఓకే,
1: and read Acts chapter 19, 1 through 5.
0: Okay. Apostle Karyamulu 19th adhyayamu 1 nundi 5 vachanal varaku. 5?
2: Okay.
0: 1 to 5, brother?
1: Yes, Acts 19, 1 through 5.
0: Apostle Karyamulu 19th adhyayamu 1 nundi 5 vachanal varaku. Vivek, chadunaina?
4: And it came to pass that while Apollos was at Corinth, Paul.
0: Okay.
1: Oh, your English is very good.
0: Yeah, he's my brother, brother.
1: Oh. Not really. Okay, good.
0: Yes.
1: What's his name?
0: Vivek.
1: Vivek. Okay, Vivek. Yeah, very good, Vivek.
4: Sorry, Vivek.
0: Telugu. చదువు వివేక్,
4: ఒక్క నిమిషం ఒక్క నిమిషం.
0: ఓకే,
5: రిఫరెన్స్ అన్న 19వ అధ్యాయం 1 నుంచా?
3: ఎన్ని రవి?
0: 5 వచ్చాను.
3: అలా
5: 1 నుంచి 5.
4: అన్న తెలుగులో
5: చదవండి. కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతురని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని ఎందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషమయ బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఈ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి.
0: ఓకే,
1: ఆల్ రైట్, సో నోటిస్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ వర్స్
0: గమనించండి,
1: ఇన్ వర్స్ నంబర్ 3
0: వచ్చిన 3వ వచనాన్ని గమనించండి.
1: The question was, unto what then were you baptized? And they said, John's baptism. So they were baptized under John's baptism after the death, burial, resurrection of Jesus, and after Acts chapter 2, when the church began.
0: చూడండి, ఇక్కడ అపొస్తల కార్యములో 2వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు, ఇప్పటి వరకు ఈ 19వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు, పునరుత్థానం అయ్యారు. అయితే అప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఏ బాప్తిసం అనేటువంటిది మాత్రమే తెలుస్తుంది, కేవలము యోహాను బాప్తిసం మాత్రమే వాళ్ళకు తెలిసింది, అంతేగాని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బాప్తిసం గురించి తెలియదు.
1: సో ఇన్ వర్స్ 4 the apostle Paul says, okay, John baptized unto repentance, but if you're going to believe, you've got to believe and be baptized in the name of Jesus Christ.
0: Okay. ఇక్కడ చూడండి నాలుగో వచనంలో ఏం చెప్తున్నాడంటే పౌలు, అపోస్తలైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడంటే, మీరు యోహాను బాప్తిసము ఒకవేళ తీసుకుని ఉన్నట్లు తీసుకున్నట్లయితే అది ఒకవేళ మంచిదే, కానీ అక్కడ యోహాను దేనికోసం ఇచ్చాడు అని అంటే కేవలము మారు మనసు విషయమై మాత్రమే బాప్తిసం ఇచ్చారు, అది యేసుక్రీస్తువు దగ్గరికి నడిపించడానికి మాత్రమే ఉన్నది, కానీ నిజమైనటువంటి బాప్తిసం యేసుక్రీస్తు నందు మాత్రమే తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని పౌలు నేర్పుతున్నాడు.
1: Now verse 5, very important. When they heard this, they were baptized in the name of the Lord Jesus.
0: చూడండి అప్పటి వరకు యోహాను బాప్తిసం పొందినటువంటి వారు పౌలు చెప్పినటువంటి నిజమైన బాప్తిసం గురించి తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారా?
1: So what's the point relative to the question?
0: చూడండి ఇక్కడ మనం గమనించుకుందాం, ముఖ్యమైనటువంటి పాయింట్ ని గమనించుకుందాం ప్రశ్నలో.
1: They were baptized truly, but they were baptized in the wrong baptism. And Paul says you have to be baptized in the proper baptism. And so verse 5 says they were rebaptized.
0: గమనించండి ఇక్కడ గమనించండి ముఖ్యమైన పాయింట్ మనం అర్థం చేసుకున్నట్లయితే, వారు యోహాను బాప్తిసాన్ని ముందుగానే తీసుకొని ఉన్నారు, అయితే పౌలు ఏమని చెప్తున్నాడు, మీరు నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి వాస్తవమైనటువంటి బాప్తిసాన్ని ప్రాపర్ బాప్తిసాన్ని మీరు పొందాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు నామమున మళ్ళీ వాళ్ళు తిరిగి బాప్తిసం పొందడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళు ముందు తీసుకున్నటువంటి బాప్తిసం అనేటువంటిది కరెక్ట్ గానే ఉండినట్లయితే వాళ్ళు రెండోసారి ఎందుకు తీసుకున్నారు?
1: So it is possible to be baptized in another religion, but it's not the proper baptism.
0: చూడండి ఇది నిజంగా రెండవసారి బాప్తిసం తీసుకోవాలని ప్రశ్న ఒకవేళ ఉన్నట్లయితే, రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చురా అనేటువంటి వారికి ఈ సమాధానం ఏంటంటే, మనం ముందుగా ప్రాపర్ వేలో ఖచ్చితమైనటువంటి నిజమైన మార్గంలో మనం ఒకవేళ తీసుకోనప్పుడు మనం ఖచ్చితంగా నిజమైనటువంటి ప్రాపర్ మార్గంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకు.
1: Okay, does that answer the question or does that help?
0: ఇది మనకు బాగా అర్థమైందా? ఒకవేళ ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చూడండి ఒకవేళ మనము నిజమైనటువంటి బాప్తిసం గురించి తెలియకోకుండా అదే బాప్తిసం అని ఒకవేళ తీసుకున్నట్లయింటే అది ఖచ్చితంగా అది తప్పు. అది రెండవసారి మనం ఏం చేయాలి అని అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ప్రాపర్ వే మనకు అర్థమైనప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంతకు ముందు తీసుకున్నాం కదా అనే దానికి లేదు, ఎందుకంటే అది ప్రాపర్ వే కాదు కాబట్టి, అందులో ఏ విధమైనటువంటి ఆజ్ఞను నెరవేర్చలేదు కాబట్టి అది అది ఖచ్చితమైనటువంటి బాప్తిసంగా మనం పరిగణించకూడదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా వివేక్?
4: Sir, as per the scriptures, Jesus is the resurrection and the life, and he is the way, the truth and the life. Then why did Jesus took baptism?
1: Why did Jesus require baptism?
4: Yeah.
1: Okay, well,
0: by John.
1: Yeah, he didn't. Okay, explain the question again.
4: No, as per the scriptures, Jesus is the resurrection and the life.
1: Right.
4: And the way, truth, and the life.
1: Correct.
4: Then why did Jesus took baptism?
1: Well, that's not a question that can be answered. It's a command. As we noticed in the beginning of our lesson today, Jesus has all authority. He commanded baptism. I don't know why.
0: Okay.
1: That's just what he did. The Bible is not written for our curiosity. There's a lot of things I'm curious about the Bible, but the Bible only gives us commands to be followed in order to show our faith. And baptism is that. Baptism saves us, but we have to believe in order to be baptized, and belief and faith are the same thing. I don't know if you can, does that make sense?
0: Okay.
1: There's a way to come to Jesus, and Jesus made the decision that the way to come to him is by baptism.
0: Okay. ఇక్కడ ఏమని చెప్పినాను అంటే ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ఏమన్నాడు ఇక్కడ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పినప్పుడు మరి బాప్తిజం అనేటువంటిది ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకోవాలి అనేటువంటిదే కదా ప్రశ్న
4: అవునన్నా
0: నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము అని యేసుక్రీస్తు అన్నట్టు మరి యేసుక్రీస్తు ద్వారా డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు కదా మరి బాప్తిజం అనేటువంటిది ఎందుకు ఇక్కడ అని అంటే బ్రదర్ చెప్పినటువంటి సమాధానము మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి మనం రావడానికి మార్గం మా బాప్తిస్మం అర్థమవుతుందా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ఉంది ఓకే యేసుక్రీస్తు ద్వారా మన పరలోకం ఉంది ఓకే కానీ యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి యేసుక్రీస్తుని వెంబడించడానికి యేసుక్రీస్తుని శిష్యులుగా కావడానికి ప్రాపర్ వే ఒకటి ఉంది అది ఏంటంటే బాప్తిస్మం బాప్తిజం ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి నడిపింపబడుతున్నాము అక్కడ నుండి మనము ఆయనతో నడిచి ఆయన మార్గంలో పరలోకానికి చేరుతాం
1: and I will just add that baptism was known to the Jews it just wasn't called baptism they would have to do ceremonial washings for different things but it wasn't for the remission of sins So baptism, they would do it in a what was called a mikveh, which is a deep pool, and they would immerse themselves in it just to be clean, though, to enter the temple and to do other things. So baptism wasn't something that was unknown to the Jews, but Jesus took that ceremonial washing and required it so that we can be so we could attach ourselves to his blood.
0: Okay. Oh, I can't explain this, but this is long, long sentence.
1: Yeah, I understand. Okay. But maybe Brother Vivek.
0: Vivek, Ardhamayana, Vivek, Niko?
4: Ardhamayana.
0: Okay, he got.
1: Okay, all right.
6: Anna, question and then I'll go to Anna.
0: Okay, some question, brother, there.
1: Sure.
6: Anna, actually, okay, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది వేరే డినామినేషన్ లో బాప్తిజం తీసుకున్నాను ప్రజెంట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో తీసుకున్నాను అయితే అక్కడ యేసుక్రీస్తు నామంలో తీసుకున్నాను ఇక్కడ యేసుక్రీస్తు నామంలోనే తీసుకున్నాను కానీ యేసుక్రీస్తు నామం ఒక్కటేనా మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి కదా తెలుసుకోవాల్సినవి అవి తెలుసుకున్నాక తీసుకోవాలా లేదంటే యేసుక్రీస్తు నామంలో తీసుకోవడమే కరెక్టానా
0: నన్ను క్వశ్చన్ వేసినావా ఆన్సర్ నువ్వే చెప్పేస్తున్నావా
6: క్వశ్చన్ వేసినానన్నా నేను అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ యేసుక్రీస్తు నామం ఒకటేనా లేదంటే ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకున్నాక తీసుకోవాలా అని అడుగుతున్నా
0: ఓకే నేను జస్ట్ అది ఫార్వర్డ్ చేస్తా బ్రదర్ కి బ్రదర్ హీ ఆస్కింగ్ నౌ ఇఫ్ ఐ గాట్ బాప్టిజం ఈస్ అనదర్ డినామినేషన్స్ దేర్ దే గేవ్ టు మీ బాప్టిజం ఈస్ జీసస్ నేమ్స్ Okay. And again, I got here Church of Christ. Here also Jesus' name. Is there and here, though two is same names. What is the difference and what will we got in preaching?
1: Well, the Bible is very specific. Jesus would say, that we have to be baptized. First of all, we have to believe and make the confession. And this is where the denominational world doesn't do this confession like the Ethiopian eunuch. I believe that Jesus Christ is the Son of God.
0: Okay.
1: Say that.
0: Okay. ఇప్పుడు యేసుక్రీస్తు నామమునే అక్కడ ఇస్తున్నారు యేసుక్రీస్తు నామమునే ఇక్కడ తీసుకుంటున్నాం అయితే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం బాప్తిసానికి ముందుగా మనం ఒప్పుకోవాలి ఇట్లా మీకు అందరికి కూడా ఒక విషయం తెలియాలి. ఇక్కడ విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మనం మార్మన్స్ పొందాలి, మార్మన్స్ పొందిన తర్వాత ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? అక్కడ ప్రాపర్ వే లేదు. అక్కడ ఒప్పుకోవడం అంటే ఏదో పాపములు అందరికి ఫోన్లు చేసి అందరికి చెప్పి నేను క్షమించు, నేను పాపం చేశాను ఒప్పుకుంటున్నాను అన్నట్టుగా జరుగుతుంది. కానీ ప్రాపర్గా ఒప్పుకోవడం అంటే ఏంటి? ఇక్కడ మనము ఇథియోపియా నపంసకుడి గురించి కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఒప్పుకోవడం అంటే ఇదిగో యేసు క్రీస్తు